0: గారె గారె
1: యా గరబడే
0: గారె గారె
1: యా సూర బదల
0: గారె గారె
1: యా అమ్మక బట్టల
0: గారె గారె
1: యా సూర కిదరది యా సూర ఇన్నాయా ఏదో
2: యా యా కచతురనారా